0: గారె గారె
1: నరబడసి
0: గారె గారె
1: సూర బదల
0: గారె గారె
1: అమ్మక బట్లా
0: గారె గారె
1: ఏ సూర కిదర జీ ఏ సూర ఎన్నాయా అది
2: ఎక్క చతుర నార అమ్మ చోరగలేజీ.